0: Pacific Music లో రేడియో వనవాట్
1: బై కికి తమురే
0: కమ్లో సల్వరాబ కింగ్డమ్ విత్ థాంగా
1: ఫిలిమో
0: బీట్ ద సల్వమన్ ఐలండ్స్